0: కామెడీ గాడ్ టూటీ. గురిందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తజ్స్విన్ శంకర్, దేవ్ మీనా ఆర్ కుల్దీప్ కుమార్ ఇన్ సాథియోని ముఖ్తలిఫ్ జుమ్రు మే నయే రికార్డ్ కాయమ్ కియే. మే సబ్సే పహలే ఇన్ సభీ కో బహుత్ బహుత్ ముబారక్బాద్ దేతా హూం. సాథియో, ఏక్ ముకాబలా జిస్కా పూరే ముల్క్ మే బహుత్ జిక్ర హో రహా హై వో హై 100 మీటర్ రేస్, యానీ 100 మీటర్ కీ దౌడ్. సిర్ఫ్ దో దిన్ కే అందర్ మెన్స్ 100 మీటర్స్ రేస్ మే నేషనల్ రికార్డ్ 3 మర్తబా టూటా. జిన్ దో ఎథ్లీట్స్ నే కారనామా అంజామ్ దియా హై వో హై గురిందర్ వీర్ సింగ్ ఆర్ అనిమేష్ కుజూర్. మేనే సోచా కి ఇస్ బార్ మన్ కీ బాత్ మే ఇన్ దోనో ఖిలాడియో సే గుఫ్తగు కీ జాయే.
1: అనిమేష్ జీ నమస్కార్, గురిందర్ వీర్ ఆప్కో భీ నమస్కార్, సత్ శ్రీ అకాల్.
2: నమస్కార్ సర్. నమస్కార్.
3: నమస్కార్ సర్.
1: అచ్చా భయ్యా, ఆప్నే తో బహుత్ బడా అచీవ్మెంట్ కియా హై, ఆప్కీ జోడీ నే భీ బడా కమాల్ కియా హై. హమ్నే సంగీత్ మే తో జుగల్బందీ దేఖీ థీ, లేకిన్ చునౌతీ మే జుగల్బందీ హోతీ హై కి ఏక్ బార్ ఏక్ చునౌతీ దే, ఫిర్ దూసరా ఉస్ చునౌతీ కో ఉఠా లే, ఫిర్ తీసరీ బార్ కర్ లే. బడా ఇంట్రెస్టింగ్ విషయ రహా హై ఆప్కా. మే చాహతా హూం కి మన్ కీ బాత్ కే శ్రోతాఓ కో పతా చలే కి ఆప్ లోగ్ కి విషయ మే ఉన్కో జానకారీ హో, ఆప్నే జో పరాక్రమ్ కియా హై ఉస్కా పతా చలే.
2: నమస్తే సర్, మే నామ్ అనిమేష్ కుజూర్ హై. మే 200 మీటర్ ఔర్ 4x100 మీటర్ కా నేషనల్ రికార్డ్ హోల్డర్ హూం. అండ్ మే ఛత్తీస్గఢ్ సే బిలాంగ్ కర్తా హూం సర్. అండ్ అభీ మే ఒడిషా సే ఖేల్తా హూం. మే లాస్ట్ ఇయర్ ఏషియన్ మెడల్ ఔర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ మెడల్ లేకే ఆయా. అండ్ మే అథ్లెటిక్స్ 2021 సే చాలూ కియా, జబ్ మే స్కూల్ సే పాస్ అవుట్ హూం. మే సైనిక్ స్కూల్ అంబికాపూర్ సే పాస్ అవుట్ హూం. అండ్ మే పహలే ఫుట్బాల్ ఖేలా కర్తా థా. అండ్ మేరే పేరెంట్స్ కోవిడ్ కే సమయ ముజే థోడీ బహుత్ ఛూట్ దేతే థే కి తూ జాకే బహార్ దౌడ్ లే యా ఖేల్ లే. తో జబ్ కోవిడ్ ఖతమ్ హోనే లగా తో మేరే ఫుట్బాల్ కే జో ఫ్రెండ్స్ థే ఉన్హోనే ముజే బోలా కి స్టేట్ మీట్ హోనే వాలా జాకే తూ పార్టిసిపేట్ కర్. అండ్ మే పార్టిసిపేట్ కియా. అండ్ ముజే పతా నహీ థా కి వహాన్ సే నేషనల్ కా సెలెక్షన్ హై. అండ్ మే వహాన్ సే నేషనల్ కా సెలెక్ట్ హువా. అండ్ ఆజ్ మే ఇండియా కా రిప్రజెంట్ కర్ రహా హూం ఇంటర్నేషనలీ.
1: ఔర్ గురిందర్ వీర్ జీ కా క్యా హై?
2: నమస్తే సర్, మేరా నామ్ గురిందర్ వీర్ హై ఔర్ మే ఇండియన్ నేవీ మే ప్యాటీ ఆఫీసర్ హూం ఔర్ మే ఇండియా కా సబ్సే తేజ్ స్ప్రింటర్ హూం. అభీ మేనే 100 మీటర్ మే 10.09 కా నేషనల్ రికార్డ్ బనాయా హై ఔర్ మే పహలా ఇండియన్ హూం జో 10.1 కే బ్యారియర్ కే నీచే భాగా హై ఔర్ మే కోషిష్ కర్ రహా హూం మే ట్రాక్ ఔర్ వర్దీ మే భీ అప్నే దేశ్ కీ సేవా కరూం. మేరే ఫాదర్ ఔర్ మేరే గ్రాండ్ ఫాదర్ దోనో స్పోర్ట్స్ కర్తే థే. తో హమారే ఇండియా కా కల్చర్ హై, జబ్ భీ కోయి త్యోహార్ హోతా హై జైసే దివాలీ జైసే నయా సాల్ తో హమ్ అప్నే ఘర్ కీ సఫాయీ కర్తే హై. తో మే అప్నే ఫాదర్ కి ట్రాఫీస్ ఔర్ మెడల్స్ కి సఫాయీ కర్తా థా. తో మేరకో వో బహుత్ అచ్చా లగ్తా థా, మే బహుత్ ఖుష్ హోతా థా. తో జబ్ మే కోయి ట్రాఫీ సాఫ్ కర్తా థా తో మే పూచ్తా థా, అభీ యే ట్రాఫీ కహాన్ జీతీ, యే మెడల్ కహాన్ జీతా, యే ఫోటో కబ్ కియా హై. తో ఫిర్ మేరకో వో అప్నీ కహానీ సునాతే థే, భీ మే యహాన్ ఖేల్నే గయా, మేనే యే నేషనల్ మెడల్ జీతా, యే మేనే మేనే అప్నీ టీమ్ కో ఇత్నా జితాయా. తో ఫిర్ మే భీ ఉన్కో బోల్తా థా, భీ మే భీ కోయి స్పోర్ట్స్ కర్నీ హై. వో రన్నింగ్ కర్నే జాతే థే మార్నింగ్ మే. తో మే ఉన్కో బోల్నే లగా, భీ మేరకో భీ లేకే జాయా కరో అప్నే సాథ్. तो मेरे को लेके जाने लगे, जो उन्होंने अपनी गेम स्पोर्ट्स में सीखा था तो मेरे को सिखाने लगे. तो मेरा इंटरेस्ट बनने लगा. मैंने यूसेन बोल्ट का वर्ल्ड रिकॉर्ड टूटता हुआ देखा. तो एक स्टोरी ऐसे फनी, मैं अभी टीवी देख रहा था तो मम्मी ने मेरे लिए टीवी बंद कर दिया, भी अभी बेटा पढ़ने का टाइम हो गया, आप पढ़ो. तो मैं कभी ठीक है, आप मेरे को टीवी नहीं देखने देते, एक दिन ऐसा आएगा आप मेरे को टीवी में ढूंढोगे, भी देखो वो गुरिंदर दौड़ रहा है. तो मेरे को भी खुशी होती है जब मेरी माँ मेरे को टीवी पे दौड़ता हुआ देखती है.
1: वाह वाह, बड़ी शानदार बात है भी आपकी तो.
2: हाँ जी, मिडिल क्लास फैमिली है सर. फिर मेरे फादर वो भी वॉलीबॉल खेलते थे, घर की प्रॉब्लम्स की वजह से उन्होंने अपनी स्पोर्ट्स छोड़ दी. उनका जो सपना पूरा करने वाला रह गया, तो उन्होंने मेरे अंदर वो सपना देखा भी मेरा बेटा वो सपना पूरा करेगा. तो मैं उनसे बातें करता था, फिर सुनता था मिल्खा सिंह इतनी मेहनत करते थे. मैं उनको बोलता था मैं भी एक दिन आपका सपना पूरा करूंगा. तो बोलते सपना पूरा ऐसे नहीं होता, उसके लिए बहुत हार्ड वर्क करना पड़ता है, मेहनत करनी पड़ती है. मिल्खा सिंह जी खून की उल्टियां करते थे, धूप में भागते थे, सारा सारा दिन ट्रेनिंग करते थे. तो वो चीजें मेरे को इंस्पायर करती थी, मेरे फादर मेरे को इंस्पायर करते थे कि मैं भागूंगा अपने देश के लिए मेडल लाऊं, जीतूं. और ये भी था भी जब मैंने इवेंट चूज किया 100 मीटर, सभी मेरे को बोलते थे भी 100 मत करो, 100 इंडियंस का इवेंट नहीं है, इंडियंस की बॉडी 100 मीटर के लिए बनी ही नहीं है. तो मैं और मेरे फादर हमेशा बोलते थे भी गुरिंदर हमने ये चूज किया है, हम इससे पीछे नहीं हटेंगे, जो हमें बोलते हैं अभी हम नहीं कर सकते, हम उसको करके दिखाएंगे और तू करके दिखाएगा, मुझे तेरे पे भरोसा है. तो वो भरोसा जब मेरे को मेरे फादर ने मेरे पे किया, तो मैं उस भरोसे को अपनी हिम्मत बना के मैं चला और मैं आज हर इंडियन बोलता है भी इंडियन स्प्रिंट कर.